కూడా రాత ప్రధానమంత్రి పలాతాన్ని నిపుణులు అందరూ చూస్తారన్నారు. నేపాలి కమ్యూనిస్ట్ పార్టీ నిపుణులు